0: అది ఎవరెన్నీ సువాలుకో ఎదేమీహున్నషాయ్ నికమతి మహ్రూమున్న ఎవరెంగ ముద్దలుగా ఖండెడిగిం వా హక్ వా మీహున్నే.
1: వల్లదీన యుసద్దిఖూన బియౌమిద్దీన్
0: అది ఎవరెన్నీ ఖియామత్ దుహం ఈమాన్ వే తెదుకురా మీహున్నే.
1: వల్లదీన హుమ్ మిన్ అజాబి రబ్బిహిం ముష్ఫిఖూన్
0: అది ఎవరెన్నీ ఎవరింగ వెరి రస్కలాంగ అజాబ బిర్వితవా మీహున్నే.
1: ఇన్న అజాబ రబ్బిహిం గైరు మామూన్
0: హమ కశ్వరుం ఎవరింగ వెరి రస్కలాంగ అజాబకి ఎకలాంగ అమాన్ ఖన్ దెవ్యా మెనువి ఎయిన్ అమాన్ ఖన్ లిబిగెన్నువా అజాబకే.
1: వల్లదీన హుమ్ లిఫురూజిహిం హాఫిజూన్
0: అది ఎవరెన్నీ ఎవరెంగె ఫరుజ్తక ఎబహీ జిన్సీ గుణంతక రక్ఖా తెరువా మీహున్నే.

0: అది భీముగా వాహా ఎమ్మెస్మే దెం ఎఫిదియ ఏనా సలామె కురేతోయ్
1: కల్లా ఇన్నహ లవ
0: హమ హిలా ఎహన్నకున్ వానే హమ కశ్వరుం ఎ నరకై అంద అంద హురి అలిఫానే
1: నజ్జాఅతన్ లిష్షవ
0: ఏగ హూనుం బొలుగ హన్నొళ హాలుగే
1: తదుఊ మన్ అదబర వతవల్ల
0: ఫురగస్ది ఎంబురిదా మీహాయం ఎ నరక గువానితే
1: వజమఅ ఫఔఆ
0: అది ముదా ఎక్కు ఖజానా కురా మీహాయ విస్మే
1: ఇన్నల్ ఇన్సాన ఖులిక హలూఆ
0: హమ కశ్వరుం ఇన్సానా హద్దవా ఫావని కేత్తిరికం కుడ మీహెగ్గె గొతుగై
1: ఇదా మస్సహు షర్రు జజూఆ
0: ఎ ఇన్సానాగా నుబాకమె బీహి జనమ కెత్తిరికం కుడ మీహెగ్గె గొతుగై
1: వఇదా మస్సహు ల్ఖైరు మనూఆ
0: అది ఏనాగా హేవకమె బీహి జనమ ఎబహీ తనవస్కమె లిబి జనమ ఎయిన్ హేద కురుం మనావి గన్న మీహెగ్గె గొతుగై
1: ఇల్లల్ ముసల్లీన్
0: నమాదు కురామీహుం మెనువియే

0: రివాయత్కం ఏస్ఫున్న హదీస్తం హురీరుగా మీగ మీ ఫతుగా మివాహక బయాన్ కురవ్వా ఫవాహిరుగా అరుణ్మిన్ దీనుగ ఇల్మే ఫతురాయరుగా వర బుడ సమాధకం దేంజే కమక మీ ఫతుగా వర బుడ రియాయ కురవ్వా ఫేబవే ఏ రియాయ కురవమే మీ దన్నవా వాహకేకి మిసాలక లైఫ్ సనదకుం నూత బలికషి రివాయత్కుం ఏస్ఫా హదీసక్కముగా వియస్ ఏ హదీసకా బేగతుం ఏస్ఫా వాహకతేకి సున్నతుగెతెరేం కొమ్మె స్తిమాలకుం ఏగ సాబితుకమెన్ హిఫే వాహకెన్ హిమెనే కమెగ్ హిమెనే వాహకెక్కముగా వా నమ ఏ వాహక బయాన్ కురవ్ వాఫ్ ఒతుం అది హమయాకు ఏ బలికషి రివాయతకు ఏస్ఫా హదీసెక్కముగా వా నమ నోత లైఫ్ సనదకు ఏస్ఫా హదీసెక్కముగా వా నమ ఏకం వెస్ సరిహక బయాన్ కురవ్వాఫ్ ఒతుం మిసాలక అరుణ్మిన్న ఎమ్మె ఫహుం ఇవును హదీస బల్లాయిరుగా మికాన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యసూమ్ థలాసత అయ్యామిన్ మిన్ కుల్లి షహర్ అల్ ఖమీస మిన్ అవ్వలి షహర్ వల్ ఇస్నైన్ అల్లది యలీహి వల్ ఇస్నైన్ అల్లది యలీహి మీ హదీస బల్లాయిరుగా మీ హదీసకి మీ ఇమామ్ అహ్మద్గె మీ రివాయత కుం ఏస్ఫా హదీసే దెన్ మీ హదీస్ తఫ్సీల్ కురే వీరుగా మీ హదీస్ దిరాసా కురే వీరుగా అరుణ్మిన్న ఫహుగె ఫహుగె మరింగి తెరేన్ మషూర్ బేకలక మీ అల్బానీ షేక్ అల్బానీ అల్బానీ విదాళు ఫెబవే మీ హదీస్ మీ అనేకి మీ ఫొతుగ మీ హిమనా ఫైన్ హిందుగా వెస్ మిహిన్ వుం ఇకరి అనేకి హదీస్ దిరాసా కురే మఫోగ ఏ భయం కురవ్వా ఫోనని మీ రివాయత్కు మిగుతం ఏస్ఫా హదీస్ ఫెన్నాక నిక్కమషా ఏ నమవెస్ మీ ఇకరే ఫాన్ సల్లల్లాహు అలైహి వసల్లం రోదఫుళం హున్నవి దోస్తకే వాహక మీకు తెరేగ హిమెనేకం ఏ మీకు తెరే కొమ్మసరేగ వాహకతకి హిమెనేకం భయాన్ కురవ్వాఫ దెన్ ఏ నమవెస్ మీగ మీ ఫొతుగ మోల్లిఫ్ లివ్వీరుగ ఫిఖుసున్న ఫై లివ్వీరుగ ఏ ఫొతుగ ఎ వాహక లివ్వాఫ ఒతుం ఎయి ఫహరుగ విధానే ఇబారాతుగ ఒళుమెన్ యాస్ ఫొతుమక విస్ విధాన కముగ ఏం ఎహురిహా వాహకతకి మీగ తెరేగ తఫ్సీల్ కొద్దున ఏం మీ అసలుగ ఇల్మీ అమానాతుగ తెరేగ వర బొడం అరుణ విష్ణ జేకమ మీగ తెరేగ బొడ దీనుగ వాహకే బుణదే కముగా వా నమ అరుణమెన్ ఎబోరి హదీస్తకం అమల్ కురుమా నుకురుమా దూకొల్లుమా హిఫెహెట్టుమా వివాహకత భయం కురవ్వా ఫొన్న హిందుగా ఏ బహురే మిసాలక లైఫ్ సనదుం యాస్ ఫన్ హదీస్ బై ఫహరు ఏం అమల్ కురన్ జెహే హాలెత్తక ఫెతే వగుత్తం ఆదే నత సబబ్ తెక మెదురి వేదాన్ ఏం వెజ్ హాలెత్ వెజ్జియా ఏం అమల్ కురుం ఏ అరుమెంగ మచ్చ సున్న వెగెం వాకమి మానిక అరుమె కురన్ జే కమె గొతుగ వాణే కమికే ఏం ఎగుతం యాస్ ఫోన్న బై వాహకత మీకు తెరేగ హురీ మా ఎల్మరింగ్ మీ మానకి మీ ఫొతుగ మీ వాహక భయం కురవ్వా ఫెంగనుగ ఏ ఇల్మి అమానత రక్కా తెరివే ఎగుత భయం కురవ్వా ఫోతి ఎగుతం మిసాలకం ఆమ్ హుకుమకి మీ మహు మెదఫై దోస్తుగ తెరేగ మీ అనని తేరవన దుహా సాధవన దుహా అది ఫనరున దోస్కముగ ఎయిదెంగ్ ఎమ్మె సహ రివాయతం యాస్ ఫా రివాయతకి ఎయి ఎమ్మె ఫురతమ అరుమెన్ అడివని అబుదర్ గిఫారీ గారిహుం రివావెగెంగ్ యాస్ ఫా హదీసెక్ వాహక ఎయి సహ సనదుం యాస్ ఫా హదీసె దెన్ ఏ హదీస్క భయం కురవ్వా ఫ వాహకే ఫెతే గొత నూత ఏ మాన క్యారి కురా గొతం యాస్ ఫా ఎహెన్ రివాయత్త మివని లైఫ్ రివాయత్తకుం నూత సనదు గొతుం బలాల బలికషి సనదుం యాస్ ఫా రివాయత్తకి గొతుగ ఏమె జుమ్లకు బలారుగ ఆము మఫూమకి తేర సాద ఫణర మీ తిందోహుగ వాహక అస్లకి దెన్ ఏ తిందోహ గుళిగెన్ దెమ్మియన్న వాహకాగి తెరేగ మేనని హఫ్తాగ ఫురతమ తిందోస్ దెన్ ఎబ్బాఫార్ హఫ్తాగె హొనిహిరు ఆదిత్య హోమదు హోద ఇప్ప వాహకయ అంగార బుధ బురాసిద్ధు హోద ఇప్ప వాహక మానకి భయం హఫ్తా తకుగ మీ ఫురతమ తిందోహు అండ్ బ్యాఫ్తా తగు ఫహు తిందోహు మానకి హుకురు దోస్ ఎయి ఐదు దోస్కముగ కురిం క్యాదేవుని బ్యాతోగ తెరేగ వాహకాగ తఫ్సీల్ వర ఫురేమగ తెగ్గ భయం కురే ఫవాణ్
1: దెదువహు ఎత్తువహు రోదయం హురు ఏ దెబ్బ ఫేకలున్న అల్లాహ్ రసూలువి అమ్రు బుల్ ఆస్కె దరికలుం అబ్దుల్లాహి గఫాన్ గారిహుం అల్ ఇమామ్ అహ్మద్ అహెం బై బేకలున్ రివా కురివి హదీస్ ఇగ్గావే
2: అన్ అబ్దుల్లాహ్ ఇబ్ను అమ్ర్ రళియల్లాహు అన్హుమా ఖాలా ఖాలా లి రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం లగద్ ఉఖ్బిర్తు అన్నక తఖూముల్ లైల్ వ తసూముల్ నహార్ ఖాలా ఖుల్తు యా రసూలుల్లాహ్ నఅమ్ ఖాలా ఫసుమ్ ఫఅఫ్తిర్ وصل ونم فإن لجسد عليك حقا وإن لزوجك عليك حقا وإن لزورك عليك حقا وإن بحسبك أن تصوم من كل شهر ثلاثة أيام قال فشددت فشدد علي قال فقلت يا رسول الله إني أجد قوة قال فصم من كل جمعة ثلاثة أيام قال فشددت فشدد علي قال فقلت يا رسول الله إني أجد قوة قال صم يوم النبي الله داود ولا تزد عليه قلت يا رسول الله وما كان صيام داود قال كان يصوم يوما ويفطر يوما رواه البخاري ومسلم والنسائي وأحمد واللفظ له وابن حبان والبيهقي والبغوي
1: ماني ادب فاكلنا الله رسول بي امر بن العاص كداركلون عبد الله كفان بيدار بي تيمنا رسول الله صلى الله عليه وسلم حديث كربي تيبا مولي ريغنو كيام كربا كوم دوها كرو دين هنوا كم غا تيمن غليك فانا خبر لبداغي بي اي تيدي توي عبد الله بيدار بي تيمنا دني بي مي اده اي الله كه رسول اي ಹದೀಸ್ ಕುರಬಿಯೇ ತಿಬಾ ರೋದ ವಿಸಿಪ್ಪವಾಶೆ ಅದಿ ರೋದ ವೀಲ್ಲವಾಶೆ ರೇ ಅಳುಕಂವೆಸ್ ಕುರಬ್ವಾಶೆ ಅದಿ ಅವಹಾರ ವಿಸ್ಲಪ್ಪವಾಶೆ ಫಹೆ ಹಮಕಶವರುಂ ತಿಬಾಗೆ ಹಶಿಗಣುಗೆ ಹಗ್ಗೆ ತಿಬಾಯವ್ವೆ ಅದಿ ತಿಬಾಗೆ ಅಂಬಿಮಿಹಾಗೆ ಹಗ್ಗೆ ತಿಬಾಯವ್ವೆ ಅದಿ ತಿಬಾಗೆ ಮೆಹಮಾನುಂಗೆ ಹಗ್ಗೆ ತಿಬಾಯವ್ವೆ ಅದಿ ಹಮಕಶವರುಂ ಕೊಮ್ಮೆ ಮಹಕುಂ ತಿಂದ್ವಹು ರೋದೆ ಹುಣ್ಣೆವುಂ ಎಯಿ ತಿಬಾಯ ಫುದಿಗೆ ಮಾಣೆ ಕಮಿಕೆ ಅಬ್ದುಲ್ಲಾಹ್ ವಿದಾವಿಯೇ ತಿಮಣ್ಣ ಅಮಿಲಫುಳ ಹರುಕ ಶಿವೆ ಗತೀಮೆ ಫಹೆ ತಿಮಣ್ಣಾಯ ಬುರ ಕುರವುಣೆ ಅಬ್ದುಲ್ಲಾಹ್ ವಿದಾಳ್ವಿಯೇ ತಿಮಣ್ಣಾ ದೆನ್ನವೀಮೆ ಏ ಅಲ್ಲೋಹ್ಗೆ ರಸೂಲಾಯೆ ತಿಯವ್ರ ಗಿನಾಂಗ್ ತಿಯ ಕಂಕಂ ಕುರವೇಣೆ ಹಕತ ಅಳುಗುಣ್ಗೆ ಕಿಬ್ಯಾಗಾವೆ ಹದೀಸ್ ಕುರವಿಯೇ ಎಲಕುಣಿಯ ಕೊಮ್ಮೆ ಹಫ್ತಾಯಕುಂ ತಿಂದ್ವಹು ರೋದೆ ಹುಣ್ಣವಾಶೆ ಅಬ್ದುಲ್ಲಾಹ್ ವಿದಾಳ್ವಿಯೇ ತಿಮಣ್ಣಾ ಅಮಿಲಫುಳ ಹರುಕ ಶಿವೆ ಗತೀಮೆ ಫಹೆ ತಿಮಣ್ಣಾಯ ಬುರ ಕುರವುಣೆ ಅಬ್ದುಲ್ಲಾಹ್ ವಿದಾಳ್ವಿಯೇ ತಿಮಣ್ಣಾ ದೆನ್ನವೀಮೆ ಏ ಅಲ್ಲೋಹ್ಗೆ ರಸೂಲಾಯೆ ತಿಯಪುರ ಗಿನಾಂಗ್ ಅಳುಗಂಡ ಬೆವಿದಾಣೆ ಹದೀಸ್ ಕುರವಿಯೇ ಫಹೆ ತಿಬಾ ದಾವುದ್ ನಬಿ ಕಲೆಗ್ಫಾನ್ ರೋದ ಫುಳು ಹಿಪ್ಪೆವಿಗೊತ ರೋದೆ ಹುಣ್ಣವಾಶೆ ಏವ್ವರ ಇತುರು ನುಕುರಬ್ಬಾಶೆ ಅಬ್ದುಲ್ಲಾಹ್ ವಿದಾಳ್ವಿಯೇ ತಿಮಣ್ಣಾ ದೆನ್ನವೀಮೆ ಏ ಅಲ್ಲೋಹ್ಗೆ ರಸೂಲಾಯೆ ದಾವುದ್ ನಬಿ ಕಲೆಗ್ಫಾನ್ ರೋದ ಫುಳು ಹಿಪ್ಪೆವಿಗೊತ ಕಿ ಕೊಬ್ಯಾತೋಯ್ ಹದೀಸ್ ಕುರವಿಯೇ ಏಕಲೆಗ್ಫಾನ್ ಎದ್ವಹು ರೋದ ಫುಳ ಹುಣ್ಣವಾ ಅಣೆದ್ವಹು ನುಹುಣ್ಣವಾಯ್

0: లంకంలో టంకుడు రంగడంతో కరిపెత్తకాయ కహాలా వరం హీ వరకు బొండి వసాదా నుబా నొక టంకుడు గాదయ హరుకుండు బొండి వసాదా హరుకుండు వసాది బొండి కొన్ను బాగా హదాప హింగాదా
1: Sukuri, kuba masir kemiru kini ba.
2: Tangkulnya noya miada. Kengkulnya bis nadi bono. Bahas tangkulnya bar kong nadi ngan ka kandu es gada hong tu dewar.
3: Kamur be, bodo kamaku ya miayi.
4: Bakura kong kamaku.
3: Saya biar haru jahil kalu buli kolej jahal bala. Ei doni kuding, bodo tida dum macam mahakang le.
5: Mariam ba. Bomitang huri wara ricang hudu efa. Aharin bomita wara ricang fae efa huri wara talalam fa sehwane.
6: Dini gantum yoti mahi kibudu efa. Rolu rangala vesheni narsang hi majja.
7: Lompatu ma. Tia mahi kibudu vegan tia uleni. Tia mahi ginaira abballa fa behit. Dasha da.